0: தொடர்வது தெலுங்கில் செய்திகள் ஹைதராபாத் அஞ்சல்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని ఉగ్రవాద రూపాలు, ప్రకటనలను బిమ్స్టెక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి సమూలంగా అణిచివేయాలని సంయుక్తంగా ఈ ప్రకటనలో తెలిపారు. అనుసంధానమైన, సురక్షితమైన, స్థిరమైన, అభివృద్ది చెందిన, సుసంపన్నమైన బిమ్స్టెక్ ప్రాంతాన్ని సాకారం చేయడానికి ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాలనే నిబద్దతను పునరుద్ఘాటించారు. సభ్య దేశాల్లో ఉగ్రవాద దాడి బాధితులు, వారి కుటుంబాలు, ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా బాధ్యులైన వారిని చట్టం ముందు నిలపాలని పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్ నిరోధక రంగాల్లో కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని ఢిల్లీ డిక్లరేషన్ కోరింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో జయశంకర్ మాట్లాడుతూ, ఇరు దేశాల వాణిజ్య మంత్రులు దీనిపై పనిచేస్తున్నారని, చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో భారత్కు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. చైనా విషయానికి వస్తే, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని జయశంకర్ అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నందున సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని తెలియజేశారు. అయితే భారత్ చైనా మధ్య వాణిజ్య సమతుల్యత పూర్తిగా లోపించిందని, చైనాలో తమకు సమాన అవకాశాలు లభించడం లేదని తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఏ వస్తువులోనూ చైనా సాంకేతికత ఉందనే అనుమానానికి కూడా తావులేదన్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా ఆసియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోందని, రష్యాకు బహుళ ప్రత్యామ్నాయాలు ఉండడం భారత్కు, ప్రపంచానికి కూడా ఎంతో ప్రయోజనకరమని డాక్టర్ జయశంకర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వరి కోతల సీజన్లో పంట వ్యర్థాల నిర్వహణను మిషన్ మోడ్లో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సమీక్షా సమావేశం నిర్వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు తదుపరి పంటను సాగు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు సులభమైన, అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలు అందించాలని చెప్పారు. పంట వ్యర్థాలను కాల్చకుండా నివారించడం మాత్రమే కాకుండా, రైతులు వ్యర్థాలను దహనం చేయాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగించే వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మరోవైపు, పంట వ్యర్థాల దహన సంస్కృతులను అరికట్టడానికి క్షేత్రస్థాయి పర్యవేక్షణ, చట్టపరమైన చర్యలను మరింత తీవ్రతరం చేయాలని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

ಕೇಂದ್ರ ಸಮಾಚಾರ ಪ್ರಸಾರ ಪಾರ್ಲಿಮೆಂಟರಿ ವ್ಯವಹಾರದ ಶಾಖ ಸಹಾಯ ಮಂತ್ರಿ ಡಾಕ್ಟರ್ ಎಲ್ ಮುರುಗನ್ ಮಂತ್ರಿ ಪದವಿಕಿ ರಾಜ್ಯಸಭಾ ಸಭ್ಯತ್ವಾನಿಕಿ ರಾಜೀನಾಮಾ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో దినసరి కూలీల కుటుంబం నుంచి వచ్చిన ఆయన మంత్రివర్గంలో సేవ చేయడం తన జీవితంలో గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల దృష్ట్యా తమిళనాడులో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి సమయం కేటాయించాలని, పార్టీ కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో ముర్ము పాల్గొంటారు. మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2 జ్యుడీషియల్ అధికారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ధర్మలింగం, లింగేశ్వరన్, బలదండాయుధం, కార్తికేయన్ మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. బీహార్లోని వైశాలి జిల్లా రాఘేపూర్ దియారా ప్రాంతంలో గంగానదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 13 మంది మరణించారు. రాఘేపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా 6 రక్షించినట్టు వైశాలి జిల్లా మ్యాజిస్ట్రేట్ వర్షాసింగ్ తెలిపారు. మృతి చెందిన వారిలో పడవలో ప్రయాణిస్తున్న చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. పడవలో సుమారు 15 నుండి 20 మంది వరకు ప్రయాణికులున్నారు. మరో 7 మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి కూడా ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. దేశీయ నౌకా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ నౌకా నిర్మాణ మిషన్ కింద 2 ప్రత్యేక పరపతి నష్ట బీమా ఉత్పత్తులను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. ముంబైలో జరిగిన మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎగుమతి దేశీయ ప్రాజెక్టులను రక్షించడానికి ఈ పాలసీలు దోహదపడతాయని తెలిపారు. నౌకా నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ అని, ఆలస్యమైన చెల్లింపుల భయం లేకుండా షిప్ యార్డులు ప్రపంచస్థాయి నౌకలను నిర్మించేలా ప్రభుత్వం భద్రతా వలయాలు కల్పిస్తోందని అన్నారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్లలో ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, విదర్భ, కేరళ, మాహే, కర్ణాటకలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తీర ప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో వేడిగా ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని IMD వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో చెక్ రిపబ్లిక్ ఉపాధ్యక్షులు, పరిశ్రమలు, వాణిజ్య మంత్రి కరెల్ హవ్లిచెక్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి, సంయుక్త తయారీ, పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఉన్న మార్గాలపై తాము చర్చించినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన

0: మొట్టమొదటి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నేరం 7:15.
2: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz ஆகாஷ்வாணி சென்னை FM கோல்ட்.
1: FM கோல்ட் வழங்கும் திரையிசை. முதலில் ஒலிப்பது செந்தமிழ் செல்வன் திரைப்படத்திற்காக SP பாலசுப்ரமணியம் பாடியுள்ள பாடல்.

శుభోదయం. శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండకు స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో వనితల సాధికారికత, డాక్టర్ తిరుమల ఆముక్తమాల్యద గారి కథానిక, ఇంకా పాటలు విందాం. ముందుగా

మా శ్రోతలందరికి దేవీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మ నవవిధ రూపాలలో ఈరోజు మహాచండీదేవి రూపంలో ఆరాధించబడుతుంది. మహాచండీ అంటే కనుబొమ్మలు ముడివేసిన అమ్మలోని క్రోధ.

స్వరూపమే. ఖడ్గం, పాశం, ఖట్వాంగం, ముండమాల, వ్యాఘ్రచర్మాన్ని ధరించి సింహవాహిని అయి దుష్టశిక్షను చేసే మహాకాళీ స్వరూపమే మహాచండీ అవతారంగా వర్ణింపబడుతుంది. మొండితనం, మూర్ఖత్వంతో కూడిన తీవ్రమైన తీక్ష్ణమైన దుష్టస్వభావాలను అంతమొందించి శిష్టులను రక్షించడమే ఈ స్వరూప విశేషం. మంగళచండి, సంకట్ మంగళచండి, రాణాచండి వంటి శుభరూపాలతో అమ్మ ఆనందం, సంపద, సంతానంలతో పాటుగా విజయాన్ని ప్రసాదిస్తుంది. పిబి శ్రీనివాస్ మాధవ్ పెద్ది పాడిన రాజన్నాగేంద్ర సంగీతం విందాం. చిత్రం శ్రీ కనకదుర్గ పూజా మహిమ.

0: కార్యక్రమంలో ఇప్పుడు వనితల సాధికారికత డాక్టర్ తిరుమల ఆముక్తమాల్యద్ గారి కథానిక విందాం.
1: ఆ రోజు ఏప్రిల్ 16, అంటే శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినం. ఆ సందర్భంగా పాఠశాలలో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసింది సీనియర్ తెలుగు ఉపాధ్యాయుని అయిన మాళవిక. మొదట పంతులు గారి గురించి తెలియని ప్రిన్సిపల్ ఒప్పుకోలేదు.

అని పంతులు గారు మహిళల అభ్యున్నతి కోసం చేసిన కృషిని, రచనలని, త్యాగనిరతిని మాళవిక ఆమెకు విశదంగా చెప్పాక ఒప్పుకున్నారు. ఆ పాఠశాలలో మాళవిక చిన్న క్లాసుల నుండి ఇంటర్మీడియట్ దాకా అన్ని క్లాసులకు పాఠాలు చెబుతుంది. ఆమె అక్కడి పిల్లలందరికీ సుపరిచితరాలే కాక ఆత్మీయురాలు కూడా. ఆ రోజు చివరి పీరియడ్ సమయంలో ధ్యాన మందిరంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు కూడారు. ప్రిన్సిపల్, ముఖ్య అతిథి, మాళవికలు వేదికను అలంకరించారు. వేదిక ముందు బల్ల మీద శ్రీ పంతులు గారి చిత్రపటం పూలమాలతో అలంకరించబడి ఉంది. తిరుగుతల్లి వందనంతో సభ ప్రారంభమయ్యాక అందరూ ఆ చిత్రపటానికి పూలు సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. ఆ తరువాత ఆ రోజు వనితల సాధికారికత అనే అంశంపై ప్రసంగించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బ్రహ్మరామ గారిని మాళవిక పరిచయం చేస్తూ, భ్రమరాంబ ఒకప్పుడు తన దగ్గర చదువుకున్నదని, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలని ధైర్యంగా ఎదుర్కొని చదువుకుని ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తుందని చెప్పి, ఆమె ఉన్నతి తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తున్నాయని చెప్పి ఆప్యాయంగా ఆమెని ఆలింగనం చేసుకుంది. భ్రమరాంబ గారిని ప్రిన్సిపల్ శాలువా పళ్లతో సత్కరించారు. తర్వాత భ్రమరాంబ ప్రసంగించడానికి మైక్ ముందుకు వచ్చారు. అందరి కరతాళ ధనుల మధ్య ముందుగా పెద్దలకు నమస్కరించి పిల్లలందరికీ ఆశీస్సులు తెలిపి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు భ్రమరాంబ. నేను ఈ విధంగా మీ ముందు నిల్చుని మాట్లాడటానికి కారణాలు, మొదటిది లేమి, రెండవది నా అత్తగారైన జానకి, మూడవది చదవాలనే కోరిక, నాలుగవది మాళవిక గారు. నా ఈ ఉన్నతికి ముఖ్య కారణమైన మాళవిక టీచర్ గారికి పాదాభివందనం అంటూ వేదిక మీద మాళవికకి పాదాభివందనం చేసింది. ఆమెకి మాళవిక టీచర్ మీద ఉన్న గౌరవానికి అందరి కళ్ళు చెమర్చాయి. నేను పుట్టి పెరిగింది ఒక మారుమూల గ్రామంలో. అక్కడ ఆడపిల్లలను ఎక్కువ చదవనిచ్చేవారు కాదు. అక్షరాలు చదవడం, రాయడం తెలిస్తే చాలనుకునేవారు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి పట్టుబట్టి 5వ క్లాస్ దాకా చదివించారు. నాకు 10 ఏళ్ళు రాగానే మా బావకిచ్చి పెళ్లి జరిపారు. చిన్నప్పటి నుంచే నా బావకి నేనంటే ఇష్టం. అందుకే పెళ్ళవకముందే బావతో పెళ్ళయ్యాక నన్ను చదివిస్తేనే పెళ్లికి ఒప్పుకుంటాను అన్నాను. సరేనన్నాడు. పెళ్ళయ్యాక 6వ తరగతి పుస్తకాలు కొనిచ్చాడు. ఆ పుస్తకాలను చూసిన అత్త, ఇలా పెళ్ళయ్యాక చదవడం మన ఇంటా వంటా లేదు, అది ఇప్పుడు చదివి ఊళ్ళేలాలా, పెళ్లి చేసింది చక్కగా కాపురం చేసి నాకు మనవలను ఇవ్వాలనే కానీ ఇలా చదవడానికి కాదు అంటూ రాద్ధాంతం చేసింది. బావ ఎంత నచ్చజెప్పినా ఒప్పుకోలేదు. అంతే, నా చదువు అటకెక్కింది. అలా 5-6 ఏళ్ళు గడిచాయి. ఇంతలో ఇంటి పని, వంట పని, పొలం పని అంతా నాకు కర్తలా మలకాలయ్యాయి. కానీ నా మనసులో చదవాలనే కోరిక మాత్రం పెరుగుతూనే ఉంది. అత్త చూడకుండా బావ తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను, వార్తాపత్రికలను పట్నం నుంచి అద్దెకి తెచ్చి ఇచ్చేవాడు. రాత్రుళ్ళు అత్త నిద్రపోయాక చదువుకునేదాన్ని. అత్తకి క్రమంగా దగ్గరయ్యాక మళ్ళీ చదవాలనే కోరికను బయటపెట్టాను. ఆమె మళ్ళీ రాద్ధాంతం చేసింది. ఎవరైనా పెళ్ళయ్యాక తల్లి కావాలనుకుంటారు, కానీ చదవాలనుకోరు. అసలు ఎంత చదువుకున్నా చివరికి పెళ్లి చేసుకోవాల్సిందే కదా, తల్లి కావాల్సిందే కదా, మరి పెళ్ళయ్యాక చదవాలనుకుంటావేమిటే అంటూ నాకు తీరిక సమయం కలగకుండా నా చేత నానా రకాల పనులు చేయించేది. ఆమె నన్ను అడ్డగించే కొద్దీ నాలో చదవాలనే తపన ఎక్కువ కాసాగింది. నా పట్టుదలను చూసిన బావ ప్రైవేటుగా 10వ క్లాస్ చదవడానికి పుస్తకాలు తెచ్చాడు. అత్త అరుపులు ఏడుపుల మధ్య నేను చదవటానికి సిద్ధపడ్డాను. కానీ చదవాలనే నా ప్రయత్నం మళ్ళీ అటకెక్కింది నేను నెల తప్పడంతో. ఆ సంగతి మా అత్తకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. చూశావా, నీ చెబితే వినకుండా బళ్ళోకెళ్ళి చదవాలన్నావు, ఇప్పుడేం చేస్తావు, చక్కగా పిల్లలని కానీ వాళ్ళని చదివించు అంది. అప్పుడు ఆమె కళ్ళలోని తన పంతం నెగ్గిందన్న విజయోత్సాహం చూసి నేను ఎలాగైనా తప్పక బాగా చదివి ఒక టీచర్ని కావాలని సంకల్పించుకున్నాను. నా ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు మాళవిక టీచర్కి ఉత్తరాల ద్వారా తెలుపుతూనే ఉన్నాను. టీచర్ జవాబుగా నాకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల, ప్రోత్సాహాలనిచ్చే వ్యక్తిత్వ వికాసపు సందేశాలను ఇచ్చేవారు. నా ఆశాదీపం ఆరిపోకుండా ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే బావ పనిచేసే కంపెనీకి నష్టాలు రావడంతో చాలామందిని ఉద్యోగం నుంచి తీసేశారు. అందులో మా బావ కూడా ఉండడంతో ఉద్యోగపు వేటలో పడ్డాడు బావ. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి నేను కూడా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. అదృష్టవశాత్తు దగ్గరలోని ప్రైవేటు బడిలో పార్ట్ టైం ఉద్యోగం దొరికింది. అక్కడ ఉద్యోగం చేస్తూ మాళవిక టీచర్ సహకారాలతో పట్టుదలగా ప్రైవేటుగా బీఏ ఎంఏ చదివాను.

పరిస్థితుల్లో పాప పుట్టింది. ఇంటి పనితో పాటు పాపని అత్తే చూసుకునేది. నేను ఉద్యోగం చేయడం వల్ల ఇంటి పరిస్థితి మెరుగవడంతో అత్త నన్ను బాగానే చూసుకునేది. మరొక రెండేళ్లకి బాబు పుట్టాడు. బావకి మరొక చోట ఉద్యోగం దొరికింది. కానీ నేను మాత్రం ఉద్యోగం మానలేదు. నేను పాఠాలు నేర్పే విధానం పిల్లలకి, బడి యాజమాన్యానికి నచ్చడంతో అదే బడిలో నాకు పూర్తి సమయం ఉద్యోగం ఇచ్చారు. జీతం కూడా పెంచారు. ఉద్యోగం చేస్తూనే బీఎడ్ ఎంఫిల్ చేశాను. బాగా కష్టపడి కళాశాలలో పనిచేసే అర్హతను పొందాను. అప్పుడే అత్త ఆరోగ్యం కాస్త దెబ్బతింది. వయసు పైబడడం వల్ల ఆయాసంతో ఇబ్బంది కలిగింది. కంటి చూపు మందగించింది. ఆపరేషన్ చేయాలన్నారు. కానీ అత్తకు ఆపరేషన్ అంటే భయం. ఒకరోజు రాత్రి మంచినీళ్ళకని లేచి చీర కుచ్చుళ్ళు తట్టుకుని కింద పడింది. తొడకి దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయింది. అప్పటి నుంచి పడకకే అంకితమైంది. అటు ఆమెని, పిల్లలని, ఇటు ఇంటి పని చేసుకుని పనికి వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉండడంతో బావ తను చేసే ఉద్యోగం మానేశాడు. ఇంట్లో పనులన్నీ చేసేవాడు. 10వ తరగతి చదివిన బావకి కూడా చదవాలని ఆసక్తి ఉండడంతో ఖాళీ సమయంలో ప్రైవేటుగా పాలిటెక్నిక్ చదివి ఇంట్లోనే మెకానిక్ అంగడి పెట్టుకున్నాడు. ఇంటి పనులు ముగించి అంగట్లో కూర్చునేవాడు. అక్కడ దరిదాపుల్లో మెకానిక్లు ఎవరూ లేకపోవడంతో బావ వృత్తి క్రమంగా వృద్ధి చెందింది. ఇప్పుడు బావ కింద 4 అబ్బాయిలు పనిచేస్తున్నారు. మేము లేని సమయంలో అత్తని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాం. సాయంత్రం ఇంటికి వచ్చాక అత్త పక్కనే ఉండేదాన్ని. పిల్లలు కూడా అత్తతో బాగా కబుర్లు చెప్పేవారు. మొదట ఉదయం తను ఒంటరిగా గడపాలనేది అత్తని బాధించినా ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుంది కనుక త్వరగానే అలవాటు పడింది. నేను చదువుకుంటానంటే అడ్డుకున్న అత్తే ఆ తరువాత, నా కోడలు చదువుల సరస్వతి కాబట్టే మా ఇల్లు స్వర్గమైంది, ఆడపిల్లకి కూడా చదువు అవసరమే అని అందరికీ చెప్పేది. అలా పడకలో 4 ఏళ్లున్న అత్త ఏమాత్రం సూచన ఇవ్వకుండా ఒకరోజు రాత్రి శాశ్వత నిద్రలోకి జారుకుంది. నిర్జీవమైన ఆమె ముఖంలో సంతృప్తితో కూడిన చిరునవ్వును చూసి అందరూ, జానకమ్మ అదృష్టమే అదృష్టం, చదువుకున్న కోడలి వల్ల హాయిగా జీవించింది, కొడుకు ఉద్యోగం పోయినప్పుడు కూడా అధైర్యపడకుండా, ఎవరి దగ్గర చేయి చాచకుండా కష్టాలన్నింటినీ కడుపులోనే దాచుకుంది, భర్తను పెళ్లైన 7 ఏళ్లలోపే కోల్పోయినా కాయకష్టం చేసి కొడుకును చదివించి పనిలో కుదిర్చింది. చదువుకున్న ఆడపిల్లైతే కొడుకుని, తనని సరిగ్గా చూసుకోదని అన్న కూతుర్ని కోడలుగా చేసుకుని దాని చదువుని ఆపేసింది. కానీ చదివినా కూడా ఆడపిల్లలు పెద్దలను ఆదరిస్తారని, ప్రేమాభిమానాలు పంచుతారని రుజువు చేసింది భ్రమర. జానకికి సేవలు చేసిన భ్రమర దంపతులు ధన్యులు. చదువుకుంటే పొగరు, అహంకారం లాంటివి వస్తాయని, పెద్దలని నిరాదరణ చేస్తారనే అపోహ ఉండబట్టే చాలామంది ఆడపిల్లలు చదువుకోకపోవడానికి కారణం ఉంటుందన్నమాట అని అనిపించింది. మరి మనం చదువుకున్న విద్య యొసగును వినయం అన్న మాట నిజం కాదా అని కూడా అనిపించింది అంటూ కాసేపు ఆగి కాస్త మంచినీళ్లు తాగింది భ్రమరాంబ. ఎంత ఎదిగినా ఒదిగినప్పుడే అందం. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు తగులుతాయి. కనుక కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా అవి మనలోని శక్తికి ఛాలెంజ్ అనుకుని ధైర్యంగా ఎదుర్కోవాలి. అందరికీ సమస్యలుంటాయి, వాటి తీవ్రతలు మాత్రమే వేరేగా ఉంటాయి. అంతే, సమస్యని ఒక చిన్న రాయి అనుకుంటే దానిని కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే అది పెద్దగా అయి మన చూపునే అడ్డుకుంటుంది. అదే కాస్త దూరంగా పెట్టుకుని చూస్తే అతి చిన్నగా కనపడుతుంది. నేల మీద ఉన్నప్పుడు, పెద్దగా ఉన్న విమానం ఎగురుతున్నప్పుడు ఎలా చిన్నదిగా కనబడుతుందో అలాగన్నమాట. మనపై విసిరిన రాళ్లతోనే భవంతి కట్టుకోవాలి. ఎదురైన ఓటములను మెట్లగా చేసుకుని ముందుకు పోవాలి. ఏ పనినైనా ఇష్టంగా, బాధ్యతతో చేస్తే సులభంగా చేయవచ్చు. సమస్యలు వచ్చినప్పుడు ఆవేదనతోనో ఆవేశంతోనో నిర్ణయాలు తీసుకోకూడదు. నిదానంగా, ప్రశాంతంగా ఉండి తీసుకునే నిర్ణయాలే సరిగ్గా ఉంటాయి. పెద్దల, కుటుంబ సభ్యుల, విజ్ఞుల, గురువుల సలహాలను తీసుకోవడం శ్రేయస్కరం. నిర్ణయాలు తీసుకోవడంలో నాకు మాళవిక టీచర్ గారే మార్గదర్శకులు. ఆమె నుండి నేను తెలుసుకుని ఆచరిస్తున్న ఉత్తమమైన విషయాలు. గురువు బాధ్యత అంటే కేవలం పాఠ్యపుస్తకాలలో ఉన్న విషయాలు మాత్రమే కాక, తోటి వారితో ఎలా మెలగాలో, అందరినీ ఎలా ప్రేమించాలో, అందరికీ చేతనైన చేయూతను ఎలా ఇవ్వాలో, నీతి, నిజాయితీ, విశ్వసనీయతలతో ఎలా ధైర్యంగా ఎదుర్కొని విజేతలవ్వాలో, చెరగని నవ్వుతో నిస్వార్థంగా, నిరాడంబరంగా, హుందాగా ఉండాలో, మనిషిగా జీవిస్తూ సమాజానికి ఎలా తోడ్పడాలో, అందరికీ స్ఫూర్తినిస్తూ ఆదర్శంగా ఉండాలన్నది. ఇవన్నీ ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నవి. గురువు పాత్ర అజ్ఞానమన్న చీకటిని జ్ఞానమనే దీపంతో పారద్రోలడం మాత్రమే కాక, విద్యార్థులలో దాగి ఉన్న శక్తిని వెలికి తీసుకువచ్చి దానికి ఊపిరిపోయటం, వారిలోని నిరాశ, నిస్పృహలు, అవిశ్వాసం, ఆత్మన్యూనతలను కూడా పారద్రోలి వారి

0: స్త్రీలో ఆశాదీపాన్ని వెలిగించే ఉత్తమ గుణాలతో పరిపూర్ణమవుతుంది. వారికి మాట సహాయమే కాక వీలైతే ఆర్థిక వనరులను కూడా ఇస్తే ఎందరో పేదవారు విద్యావంతులవుతారు. స్త్రీ ఎప్పుడైతే తను సబల అని గ్రహించి ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో తనకు చేతనైన విధంగా ఇతరులకు సహాయపడుతూ స్ఫూర్తినిస్తూ తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుందో అప్పుడే సాధికారికత అంటే విమెన్ ఎంపవర్మెంట్ సాధించినట్లు. విద్యావంతురాలైన స్త్రీ చక్కని శక్తివంతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచగలదు. ఆమె కుటుంబానికి వెన్నెముక లాంటి అన్నది మరవకండి. ఇటువంటి శుభ సందర్భాన ఈ అంశంపై నాకు ప్రసంగించే సదవకాశం ఇచ్చినందుకు బడి యాజమాన్యానికి, ముఖ్యంగా దైవ సమానురాలైన మన మాళవిక టీచర్ గారికి నా నమస్సులు. పిల్లలందరికీ శుభాశీస్సులు. జై హింద్ అంటూ నమస్కరిస్తూ తన ప్రసంగం ముగించింది భ్రమరాంబ. మాళవిక టీచర్ తన విద్యార్థినిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. ప్రిన్సిపల్ భ్రమరాంబ ప్రసంగానికి ముగ్ధురాలై తన చప్పట్లతో ఇంత చక్కటి ప్రసంగాన్నిచ్చి మా అందరికీ ఎన్నో విలువైన విషయాలను తెలియజేసిన భ్రమరాంబకి నా ప్రత్యేక అభినందనలు. ఆమెకు ఇంత చక్కని స్ఫూర్తినిచ్చిన మాళవిక టీచర్కి ప్రత్యేక ధన్యవాదాలు అని ప్రశంసించింది. ఆమె స్ఫూర్తిదాయక ప్రసంగానికి ముగ్ధులైన పిల్లలందరూ ఆనందంతో నిలబడి తమ హర్షాన్ని కరతాళధ్వనులతో వెలిబుచ్చారు. ఆ కార్యక్రమం జాతీయ గీతాలపనతో ముగిసింది.
1: ఇంతవరకు వనితల సాధికారికత డాక్టర్ తిరుమల ఆముక్తమాల్యద్ గారి కథానిక విన్నాం. రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో సరదాగా దసరా శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గీతం విందాం.

పలు పథకాలలో ఈరోజు ఇంద్రధనుష్ పథకానికి సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. ఈ పథకం 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు మరియు గర్భిణీ స్త్రీలకు పూర్తి స్థాయి టీకాలను అందించడానికి కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, తట్టు, హెపటైటిస్ బి వంటి ప్రాణాంతక వ్యాధులకు టీకాలు అందించబడతాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచి శిశు మరణాలను తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. మరిన్ని వివరాలను సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లో పొందవచ్చు.

కార్యక్రమంలో ఇప్పుడు బొమ్మరిల్లు చిత్రానికి జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన భాస్కర్ పట్ల సాహిత్యం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో స్వరాలూరి సాలూరి రాజేశ్వరరావు గారి జీవిత విశేషాలు, చిత్రగీతాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో చివరిగా ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం, చిత్రం సప్తపది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రపతి ఈ సాయంత్రం విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు విజయవాడలో జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ సాంప్రదాయ హస్తకళలను పరిచయం చేయడానికి, మెరుగైన మార్కెట్ వసతులు కల్పించడానికి ఈ సరస్ మేళా ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో సందేశం ద్వారా న్యూఢిల్లీలో బృహత్తర భారత్ ప్రపంచవ్యాప్తంగా భారత్ సాంస్కృతిక అనుసంధానాలు అనే అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, మేధావులు ఈ 3 రోజుల సదస్సులో పాల్గొని భారతదేశ చారిత్రాత్మక సమకాలిక సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తారు. చైనా, జపాన్, మంగోలియా, నేపాల్, ఇరాన్ తదితర దేశాల నుంచి పాల్గొనేవారు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, నాగరికత మార్పిడిపై జరిగే చర్చల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో కోల్కతాలో 1926 అక్టోబర్ 14న భారతీయ విద్వాంసుల తరం చేత స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా

0: ఈ సదస్సు జరుగుతోంది. క్షయవ్యాధి నివారణలో భారత్ మెరుగైన పురోగతి సాధించింది. 2015 నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో కొత్త క్షయ కేసుల నమోదులో 21% తగ్గుదల నమోదైంది. విస్తృత స్క్రీనింగ్, అధునాతన సాంకేతికత, సమాజ భాగస్వామ్యం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రం చేసింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటి వరకు 28 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షలకు పైగా వ్యక్తులకు టీబీ నివారణ చికిత్సను అందించగా 5,70,000 మంది కొత్త నీ క్షయ మిత్రులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు జోష్ ప్రచార కార్యక్రమాన్ని నిన్న పైలట్ ప్రాతిపదికన 11 రాష్ట్రాల్లో 55 జిల్లాల్లో నిర్వహించారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ ప్రచారం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడం, వ్యాధి పట్ల ఉన్న వివక్షను రూపుమాపడంపై అవగాహన కల్పిస్తారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా మొదట 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ను, ఆ తర్వాత నవంబర్లో 5 లక్షల టన్నులను, ఆపై ప్రతీ నెల 1 మిలియన్ టన్నుల చొప్పున సరఫరా చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఏప్రిల్ 7 వరకు రష్యా డీజిల్ రవాణాపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలిక లైసెన్స్ను జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్, ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు కేంద్ర స్థానముందని, ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడమే భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం దీర్ఘకాలిక నిబద్ధత అని ఆయన అన్నారు.
1: For India, ASEAN is central to our Indo-Pacific vision. India's Act East Policy Sagar and Mahasagar vision advocate open multipolar cooperation and we align these approaches through ASEAN-led mechanism. Our Act East Policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objectives should be to build trust, respect for each other's sovereignty and keep channels of dialogue open.
0: ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల్లో భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దడమే దేశం లక్ష్యమని వైష్ణవ్ స్పష్టం చేశారు. స్థిరమైన తయారీ రంగానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేయడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మొబైల్ ఫోన్ పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తూ, భారత్ మొదట అసెంబ్లింగ్పై దృష్టి సారించి ఆ తర్వాత మాడ్యూల్, కాంపోనెంట్ తయారీకి విస్తరించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. సెమీకండక్టర్, రైల్వే, రక్షణ రంగ తయారీ పర్యావరణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు.
2: Materials are very important because that ecosystem takes a lot of time and effort to build. So we have to put in that extra effort to get that capability in our country in terms of understanding of the materials, handling of the materials, manufacturing them, processing them, storing them, using them in the chips or every other manufacturing process. And making sure that we develop an ecosystem which becomes good for us, good for the world.
0: గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ధి చెందిన దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి

0: గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతీయ వ్యాపార సంస్థలకు మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడంతో పాటు దేశ మార్కెట్లను ప్రపంచ భాగస్వాములకు అందుబాటులోకి తీసుకురావడమే భారత్ లక్ష్యమని గోయల్ తెలిపారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండేదని, నేడది సుమారు 70 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. కెనడా, మెక్సికో, మెర్కసూర్, యురేషియా అనేక ఇతర దేశాలతో కూడా భారత్ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ విశ్వసనీయ భాగస్వామ్యాల కోసమే చూస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. పారా ఏషియన్ క్రీడల భారత బృందం నుంచి పారా షూటింగ్ కోచ్ జయప్రకాష్ నౌటియాల్ను క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు రావడం, దీనిపై దర్యాప్తుకు డిమాండ్లు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సుదీర్ఘకాలంగా జాతీయ కోచ్గా సేవలందిస్తున్న జీవన్ ఎల్ రాయ్ బాధ్యతలు చేపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: నేరం 12:40 ఆకాశవాణి 100.1 MHz FM கோல்டில் மெல்லிசை கேட்கலாம். மெல்லிசையின் தொடக்கமாக முருகுவண்ணன் இயற்றிய பாடலை பாடியவர் பி எம் சித்ரா. பாடலுக்கு இசை ரூபநாதன்.

శ్రోతలకు నమస్కారం. మధురమైన ఈ సమయానికి స్వాగతం. చక్కని సాహిత్యానికి మధురమైన సంగీతం తోడైతే మనసు మరో లోకంలో విహరిస్తుంది. మాటల్లో చెప్పలేని ఆనందం మన సొంతమవుతుంది. అంతేకాదు, అటువంటి సంగీత సాహిత్యాలు 10 కాలాలు పదిలంగా ఉంటాయి కూడా. దాదాపు 5-6 దశాబ్దాల పాటు అటువంటి మరపురాని మధురమైన సంగీతాన్ని సమకూర్చిన స్వరాలూరి డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారి జీవిత విశేషాలతో పాటుగా వారి సంగీతం సమకూర్చిన చక్కని పాటలను ఆస్వాదిద్దాం. ముందుగా భక్త జయదేవ చిత్రానికి ఘంటసాల ఆలపించిన సముద్రాల సీనియర్ సాహిత్యం విందాం.

1922 అక్టోబర్లో విజయనగరం జిల్లా శివరామపురంలో జన్మించారు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు. వీరి తండ్రి సన్యాసిరాజు గారు ప్రముఖ వైలెన్ విద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారికి కచేరీలో మృదంగ సహకారం అందించేవారట.

తండ్రిగారి వద్దే సంగీత పాఠాలు ఆరంభించిన శ్రీ సాలూరి బాలమేధావి. 4 సంవత్సరాల వయసులోనే అనేక రాగాలను గుర్తించగలిగిన వీరు అన్నగారైన హనుమంతరావు గారితో కలిసి పలు కచేరీలలో పాల్గొనడమే కాక హరికథలు కూడా చెప్పేవారట. సరే, మరి ఇప్పుడు మంచి పాట వినేశాక మరిన్ని విశేషాలు చెప్పుకుందాం.

విన్న పాట చదువుకున్న అమ్మాయిలు చిత్రానికి పి సుశీల పాడిన దాశరథి సాహిత్యం. సంగీతంలో వీరి ప్రతిభను గుర్తించిన తండ్రి సన్యాసిరాజు గారు కోల్కత్తాలో ప్రముఖ గాయకులు శ్రీ కేఎల్ సైగల్ గారి వద్ద వీరికి శిక్షణ ఇప్పించారట. అక్కడ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాలలో మెళుకువలతో పాటుగా బెంగాలీ సంగీత రీతులు, వివిధ రకాలైన వాయిద్యాల సమ్మేళనం వంటి వాటిపై పట్టు సాధించారట శ్రీ సాలూరి. 1934-35 మధ్యకాలంలో, అంటే వీరికి 12 సంవత్సరాల వయసులోనే, బెంగళూరులోని హచిన్స్ గ్రామ్ఫోన్ కంపెనీ వారు వీరి చేత భగవద్గీత పాడించి మొదటిసారిగా ఆంధ్రదేశానికి వీరి గాత్రాన్ని పరిచయం చేశారట. సరే, కార్యక్రమంలో ఇప్పుడు ఆత్మీయులు చిత్రానికి పి సుశీల పాడిన పాట విందాం.

సాలూరి వారి గాత్ర మాధుర్యానికి ముగ్ధులైన ఆనాటి మద్రాసు నగరంలోని వేల్ పిక్చర్స్ అధినేతలు పినపాటి వెంకటదాసు, గూడవల్లి రామబ్రహ్మం గారు తమ రెండవ చిత్రమైన శ్రీకృష్ణ లీలలు చిత్రానికి కృష్ణ పాత్రధారిగా వీరిని ఎంపిక చేశారు. ఆ చిత్రంలో కంసుని పాత్రను పోషించిన ప్రఖ్యాత రంగస్థల కళాకారులు శ్రీ వేమూరి గగ్గయ్యకు దీటుగా వీరు చేసిన నటన, పాడిన పద్యాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. 13 సంవత్సరాల వయసులోనే వీరు పాడిన ప్రణతులివే, దీనావనుడనే వంటి పద్యాలు వీరి సంగీతజ్ఞతకు తార్కాణాలు. సరే, ఇప్పుడు మంచి పాట వినిద్దాం. బి వసంత, పి కోమల పాడిన పాట విందాం. చిత్రం రంగుల రాట్నం.

ఇక 1936వ సంవత్సరంలో వేల్ పిక్చర్స్ వారు నిర్మించిన శశిరేఖ పరిణయం వీరి 2వ చిత్రం. ఈ చిత్రంలో అభిమన్యుడి పాత్రను పోషించారు. ఇలా గాయక నటునిగా పేరు సంపాదించుకున్న శ్రీ సాలూరి 1938వ సంవత్సరంలో తొలిసారిగా జయప్రద అనే చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి యువ సంగీత దర్శకునిగా చరిత్ర సృష్టించారు. 1940వ సంవత్సరంలో రామబ్రహ్మం గారు నిర్మించిన ఇల్లాలు చిత్రం సంగీత దర్శకునిగా సాలూరి వారికి మంచి గుర్తింపునిచ్చింది. ఈ చిత్రంలో రావు బాలసరస్వతి గారితో కలిసి వీరు పాడిన పాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కావ్యపానము చేసి కైపెక్కినానే అనే పాట అప్పటి యువతరాన్ని అమితంగా ఆకర్షించిందట.

విన్న పాట అప్పుచేసి పప్పుకూడు చిత్రానికి ఘంటసాల పీలీలా పడిన పింగళి సాహిత్యం. మరి ఇల్లాలు చిత్రం తర్వాత జెమిని సంస్థలో చేరి దాదాపు 1-8 సంవత్సరాలు ఆ సంస్థకు ఆస్థాన సంగీత దర్శకులుగా పనిచేశారట శ్రీ సాలూరి. 1948వ సంవత్సరంలో జెమిని సంస్థ వారు తమిళం హిందీ 2 భాషలలోనూ నిర్మించిన చంద్రలేఖ చిత్రం ద్వారా శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు భారతదేశమంతటా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. కర్ణాటక హిందుస్థానీ వంటి శాస్త్రీయ సంగీతంతో పాటుగా పాశ్చాత్య సంగీత రీతుల్ని కూడా మేళవించి పెద్ద వాయిద్య బృందంతో ఈ చిత్రానికి వీరందించిన సంగీతం వివిధ రకాలైన సంగీత రీతులపై వారికి ఉన్న పట్టును తెలియజేస్తుంది.

విన్న పాట పూలరంగడు చిత్రానికి ఘంటసాల పిసుశీల పాడిన శ్రీనారాయణ రెడ్డి సాహిత్యం. 1950వ సంవత్సరంలో ప్రముఖ గేయ రచయిత శ్రీశ్రీ గారి తొలి డబ్బింగ్ చిత్రమైన ఆహుతి అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది కూడా శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారే. ఇక 1951వ సంవత్సరంలోని మల్లీశ్వరి. దాదాపు 6-7 దశాబ్దాలు గడిచిన ఈ చిత్రంలోని సంగీతం నిత్య నూతనంగా మనందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. సంగీత సాహిత్యాల అద్భుత మేళవింపైన ఈ చిత్రంలోని పాటలన్నీ సాహిత్యానికి అనుగుణంగా స్వరపరచబడినవే. మనసున మల్లెల మాలలు ఎంత సున్నితంగా ఊగుతాయో గిత్తలు అంత వేగంగా పరుగులు తీస్తాయి. మరి సాహిత్యానికి తగినట్లుగా సాలూరి వారు చేసిన స్వరరచన, విఎన్ రెడ్డి గారి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రాన్ని ఒక దృశ్య కావ్యంగా కళాఖండంగా తీర్చిదిద్దాయి. మరి గిత్తలతో పాటు పరుగులు తీసిన ఘంటసాల భానుమతి స్వరమాధుర్యాన్ని వినేద్దామా?

ఇక 1954 సంవత్సరంలోని విప్రనారాయణ చిత్రం ద్వారా రాజేశ్వరరావు గారు రాగేశ్వరరావు గారుగా మారిపోయారు. ఈ చిత్రంలో జయదేవ మహాకవి రాసిన గీత గోవిందంలోని అష్టపదికి వీరు చేసిన స్వరకల్పన ఆ రాగంపైన వాయిద్యాలపైన వారికున్న ప్రతిభను తెలియజేస్తుంది. ప్రతి తెలుగువారు ఈ అష్టపదిని ఈ రాగంలోనే పాడుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఆ చక్కని పాట ఇప్పుడు వినేద్దామా?

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించే భక్తుల విరహాన్ని మాట మాటలు తొణికిసలాడిస్తూ ఉంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

1955 విడుదలైన మరో ఆణిముత్యం మిస్సమ్మ. ఈ చిత్రంలోని పాటలన్నీ సంగీత సాహిత్యాల మేలు కలయికలే. ఈ చిత్రంలోని బృందావనమది అందరిది అనే పాటలో చరణం లేకపోవడం ఒక విశేషమైతే, హిందీలో మిస్ మేరీగా నిర్మించబడిన ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన హేమంత్ కుమార్ మిగిలిన పాటలన్నింటికీ వేరే స్వరాలు అందించినా ఈ పాట స్వరాన్ని మాత్రం మార్చలేకపోవడం రాజేశ్వరరావు గారి స్వర రచనా వైశిష్ట్యానికి నిదర్శనం. మిస్సమ్మ చిత్రానికి ఏఎం రాజా పి సుశీల పడిన ఆ చక్కని పాటను ఇప్పుడు వినేద్దాం.

தபலா, டோலக், மிருதங்கம், ஹார்மோனியம், சிதார், சுர்பஹார், பியானோ, மாண்டலின், எலக்ட்ரிக் கிட்டார் ఇన్ని వాయిద్యాలలో ప్రతిభ కలిగిన శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు రికార్డింగ్ సమయంలో ఏ ఒక్క వాయిద్యం అపశృతి పలికినా ఇట్టే పసికట్టేవారట. ఏదైనా గమకం పలికించడం అసాధ్యం అన్న వాద్యకారునికి ఆ గమకాన్ని తాను పలికించి చూపేవారట శ్రీ సాలూరి. కార్యక్రమంలో ఇప్పుడు రాజు పేద చిత్రానికి జిక్కి పాడిన పాట విందాం.

ఇక వీరి చిత్రాలలోని వీణపాటల మాధుర్యం మరువలేనిది. ఇద్దరు మిత్రులు, భార్యాభర్తలు, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు వంటి చిత్రాలలో వీణ, సితార్ వాయిద్యాలను ఉపయోగించి వీరందించిన సంగీతం అపూర్వం. వీణ, సితార్ వంటి వాయిద్యాలను చిత్రాలలో వీరు ఉపయోగించినంతగా మరెవరూ ఉపయోగించి ఉండరని ప్రతీతి. అన్నపూర్ణ వారి ప్రతి చిత్రంలోనూ వీణపాటలు వినిపించి వీణపాటల రాజేశ్వరరావుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. మరిప్పుడు అమాయకురాలు చిత్రానికి పి సుశీల పాడిన ఓ మంచి వీణపాట వినేద్దామా?

భక్తి, జానపదం, జావళి ఇలా ఎంతో వైవిధ్యభరితమైన సంగీతంతో పాటుగా లలిత గీతాలకి కొత్త ఒరవడిని సృష్టించారు శ్రీ సాలూరి. రావు బాలసరస్వతితో కలిసి వీరు ఆలపించిన కోపమేల రాధ, రావే రావే కోకిల, తుమ్మిదా ఒకసారి అనే లలిత గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తాయి. లలిత గీతాలకు స్వర్ణయుగంగా పేరొందిన ఆ కాలంలో వీరిరువురి కొత్త రికార్డు ఎప్పుడు విడుదలవుతుందా అని ఆనాటి శ్రోతలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసేవారట.

విన్న పాట ఇద్దరు మిత్రులు చిత్రానికి ఘంటసాల పిసుశీల పడిన శ్రీశ్రీ సాహిత్యం. రేడియో నాటకాలు, సంగీత రూపకాలకు కూడా సంగీతం అందించారు శ్రీ సాలూరి. శ్రీశ్రీ రచించిన మోహిని రుక్మాంగద, దేవులపల్లి వారు రచించిన దక్షయజ్ఞం సంగీత రూపకాలకు దర్శకత్వం వహించి అనుభవజ్ఞుడైన సంగీత దర్శకునిగా పేరుగాంచారు. అంతేకాదు, కొంతకాలం తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులుగా నియమితులై ఎన్నో అన్నమాచార్య కీర్తనలు కూడా స్వరపరిచారట శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు. కార్యక్రమంలో ఇప్పుడు అమరశిల్పి జక్కన చిత్రానికి పి సుశీల బృందం పాడిన పాట విందాం.

మరి ఇంతటి ప్రతిభావంతులకు బిరుదులు సత్కారాల కొదవేముంటుంది. గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించిందట ఆంధ్ర విశ్వవిద్యాలయం.

1980వ సంవత్సరంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మహత్యం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది బహుమతిని, 92వ సంవత్సరంలో చిత్రరంగానికి వీరు చేసిన విశేష కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి బిరుదును కూడా అందుకున్నారు. 2018వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన భారతీయ తపాలా శాఖ శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి గౌరవార్థం స్మారక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసిందట. సాలూరి వారి కుమారులు కూడా తండ్రికి తగ్గ తనయులు. వారి పెద్ద కుమారుడు సాలూరి రామలింగేశ్వరరావు పియానో, ఎలక్ట్రిక్ ఆర్గాన్ ప్లేయర్ అయితే, రెండవ కుమారుడు సాలూరి పూర్ణచంద్రరావు గారు గిటారిస్ట్. ఇక 3వ, 4వ కుమారులైన సాలూరి వాసురావు, కోటేశ్వరరావు గారు ప్రముఖ సంగీత దర్శకులుగా సుప్రసిద్ధులు. సాలూరి వారికి

కళాశాఖ శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి గౌరవార్థం స్మారక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసిందట. సాలూరి వారి కుమారులు కూడా తండ్రికి తగ్గ తనయులు. వారి పెద్ద కుమారుడు సాలూరి రామలింగేశ్వరరావు పియానో, ఎలక్ట్రిక్ ఆర్గాన్ ప్లేయర్ అయితే, రెండవ కుమారుడు సాలూరి పూర్ణచంద్రరావు గారు గిటారిస్ట్. ఇక మూడవ నాలుగవ కుమారులైన సాలూరి వాసురావు, కోటేశ్వరరావు గారు ప్రముఖ సంగీత దర్శకులుగా సుప్రసిద్ధులు. సాలూరి వారికి సమకాలీనులైన శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, రాజేశ్వరరావు గారి వంటి సంగీత దర్శకులు మళ్లీ పుట్టబోరు అన్నారట. పాట పాడుమా కృష్ణ, ఎదలో నిన్ను కోరి తినోయి, ఓ విభావరి, చల్లగాలిలో యమునా తటిపై, శ్యామసుందరిని మురళి వంటి పాటలలోని వారి గంధర్వ గాత్రం శ్రోతలను మైమరిపిస్తూనే ఉంటుంది.

కార్యక్రమంలో చివరిగా విన్న ఈ పాట శ్రీ డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారి గానం. రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో సరదాగా దసరా శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం.

0: మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తలు ప్రసారమవుతాయి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే